0: మెచ్చని మునడు వేడినాదు
1: అనే పుతే ఓ టూత్ పేస్ట్ నువ్వే ఒక అమ్మకి మూనిగాన పేస్ట్ మొక్కతో మేస్తక పట్టడం పేన్ మొత్త హరిట దాగన్నకో
2: సమయ వ్యవస్థ ఏమా.

తవటిగా బెహెద్ గముదే షా షా షా షా నీవు ఒన్నోమదమై డాక్టర్ కథాకరుడు లెడ్డుడితో కెహగా అంటు